0: హలో హలో హలో హలో
1: హలో నమస్కార్ సార్
0: నమస్తే క్యా హాల్ చాల్
1: జీ సర్ హమ్ బడియా హై ఆప్ కేసే హై సర్
0: దువాయే ఆప్కే కహాన్ సే ఫోన్ కియా ఆప్నే
1: జీ దుగలి అమృతపుర బజార్ బారంకి సే బాబు అన్సారీ జీ బాత్ కర్ రహే సర్
0: జీ జీ క్యా హాల్ అన్సారీ సాహబ్ ఆప్కే
1: జీ సర్ హమ్ బడియా హై
0: సబ్ ఖైరియత్ హై
1: జీ
0: ఔర్ జరియా మాష్ క్యా హై క్యా కర్తే హై ఆప్
1: जी मैं इलेक्ट्रॉनिक के काम करता हूँ, अहमदपुर बाजार में दुकान है।
0: वाह वाह वाह, बहुत बढ़िया बात। कैसे चल रहा है काम? ठीक चल रहा है
1: जी सर। अभी तो मान के चलिए बारिश हो रही थी हमारे वहाँ गाँव में, मौसम थोड़ा सा ठंडा हो गया है।
0: आज मौसम लगभग चारों तरफ ऐसा ही है
1: जी।
0: चलो कुछ राहत मिला, अब तो वैसी बरसात आने वाली है ना
1: जी।
0: चलिए बहुत बहुत शुक्रिया आपका। गाना कौन सा सुनवाएं
1: जी सर? फिल्म का नाम है चांदनी और गाने के बोल में लगी आज सावन की दिन दिन जड़ी सर। और सर आकाशवाणी टीम को सर डेडिकेट।
0: थैंक यू अंसारी साहब, बहुत शुक्रिया आपका। लीजिए गाना सुनिए।

0: హలో హలో హలో హలో
1: హలో
0: హాం జీ బతా మేరీ ఆవాజ్ అబ్బా ఠీక్ పహంచ రీ నీ పహంచ రీ
1: హలో
0: హాం జీ బతా జీ గుడ్ మార్నింగ్ కేసే హ్యాప్
1: హలో
0: జీ గుడ్ మార్నింగ్ కేసే హ్యాప్ కౌన్ బోల్ రే
1: థోడా జోర్ సే బోలే హలో
0: హాం జీ హాం జీ మే
1: గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్
0: కహీ కుచ్ ప్రాబ్లమ్ లగ్ రీ హై ముజే లగ్ రహా వర్నా తో మే తో ఖూబ్
1: తేరే బాత్ కర్ రహా హూ
0: జీ జీ
1: मेरा गांव का नाम है राम कृष्ण नगर डिस्ट्रिक्ट है श्री भूमि
0: हाँ जी
1: आसाम से तालुकात से
0: ओके ओके